ధర్మ కుమార కైసర్యా శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశ సుజన మనున్ బడాలే పని కృతి ఉజ్వల సుత సయిత